ఉత్తమ శ్లోకాయ నమః ఆర్యలక్షణశీల ప్రదాయ నమోపశిక్షితాత్మనుపాసితలోకాయ నమః సాధువాద నిపుణాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమః శ్రీమద్భగవచ్చరణచందనీయ ముముక్షురపాసకాభిమతానరూప గుణ విభవైశ్వర్యశీలాజ్ఞనమధిక అతిశయ సంఘకల్యాణ గుణకరం అప్రమేయ కృపారత్నాకరం భగవంతం శ్రీరామచంద్ర